0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరి వింటారు. వాటి సహకారం వయలిన్పై శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగంపై శ్రీ విఎస్ లక్ష్మీనారాయణన్. కార్యక్రమంలో ముందుగా వినండి జానకీ రమణ శుద్ధ సీమంతిని రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal recital by Shri G. N. Balasubramaniam. He is accompanied on violin by Shri Marilla Keshava Rao and on mridangam by Shri V. S. Lakshmi Narayanan. Shri G. N. Balasubramaniam begins his vocal recital with a composition of Saint Tyagaraja in Rag Sudha Seemantini, Janaki Ramana, set to Aditaal.

0: ఇప్పుడు వినండి పూర్వి కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి జ్ఞానముసగరాధ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు జ్ఞానముసగరాధ, ఏ కంపోజిషన్ ఇన్ రాగ్ పూర్వి కళ్యాణి, సెట్ టు రూపకతాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: సమయము తెలిసి అసావేరి రాగం మిశ్రచాపు తాళం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ అసావేరి. సమయము తెలిసి, సెట్ టు మిశ్రచాపు తాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ మారెళ్ల కేశవరావు, మృదంగంపై శ్రీ విఎస్ లక్ష్మీనారాయణన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎటునమ్మి నావో, సావేరి రాగంలో పట్నం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి వందే మాతరం అంబికం భగవతీం రాగమాలిక శ్లోకం.
1: శ్రీ జీఎన్ బాలసుబ్రహ్మణ్యం కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ రాగమాలిక శ్లోకం వందే మాతరం అంబికాం భగవతీం.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. You're listening to Devotional Music Program.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravante. Meeru vintunnaru Bhakti Sangeeta Karyakramam.
1: In today's program, first listen to Siva Mahima Stotram.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా శివ మహిమ స్తోత్రం వింటారు.

0: Concluding today's program, listen to a kirtana, Pahimam Sri Raja Rajeswari.
1: ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో చివరిగా మీరు వినండి పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన.

0: Ragam 24/7 anytime Indian music. In today's devotional music program, you have heard Siva Mahima Stotram, Kanakadhara Stotram, and Kirtana Pahimam Sri Raja Rajeswari. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7 anytime Indian music.
1: Merintavarku Bhakti Sangeeta Karyakramamlo Siva Mahima Stotram, Kanakadhara Stotram, పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి కీర్తన విన్నారు. నిరంతర భారతీయ సంగీత శ్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఇప్పుడు వినండి కాంభోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఏలరా శ్రీకృష్ణ రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఏలరా శ్రీకృష్ణ, ఏ కంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ కాంభోజి సెట్ టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి క్షేత్రయ్య పదం పై ఎదపై మీద జేరి నాదనామ క్రియరాగం త్రిస్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్నాదనామ క్రియ. పై ఎదపై మీద జేరి సెట్ టు త్రిస్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ వేణుగోపాల కురంజి రాగంలో ముత్తుస్వామి దీక్షితర కృతి మిశ్రజాతి చెంపెతాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ కురంజి. శ్రీ వేణుగోపాల సెట్ టు మిశ్రజాతి ఝంపెతాళ్ కంపోజ్డ్ బై ముత్తుస్వామి దీక్షితర్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అరుణా సాయిరాం గానం వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీపేరు సుబ్బారావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a Carnatic classical vocal recital by Shrimati Aruna Sairam. She was accompanied on violin by Shri Peri Subba Rao and on mridangam by Dr. Yella Venkateshwar Rao. This is Ragam 247 DTH. Anytime Indian music.
0: Karnataka Shastri Sangeet Karyakramamlo Shrimati Aruna Sairam ganam chesina Javalilu padalu vintaru. Vati sahakaram violin pai Shri Kokkonda Subramanya Sharma, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో వినండి ఇప్పుడు కువలయాక్షిరావు. గౌళి పంతు రాగంలో క్షేత్రీయ పదం మిశ్రచాపు తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ రెండిషన్ ఆఫ్ పదంస్ అండ్ జావలీస్ బై శ్రీమతి అరుణా సాయిరాం. షీజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొక్కుండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు and on ghatam by Shri Nemani Somayajulu. Listen to Kuvalayakshiro, a padam of Kshetraya in rag Gauli Pantu, set to Mishra Chaputal.

0: ఇప్పుడు వినండి సురటి రాగంలో క్షేత్రయ్య పదం కొంటెగాడు త్రిస్ర జాతి త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ పదం ఆఫ్ క్షేత్రయ్య ఇన్ రాగ్ సురటి కొంటెగాడు సెట్ టు త్రిస్ర జాతి త్రిపుట తాళం.

0: ఇప్పుడు పూర్వీ కళ్యాణి రాగంలో జావళి నీ మాటలేమాయనురా ఆదితాళం.
1: లిసన్ టు నీ మాటలేమాయనురా ఇజావళి ఇన్ రాగ్ పూర్వీ కళ్యాణి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మాంజరాగంలో జావళి సామి రాడా ఎనే ఆదితాళం త్రిశ్రగతి
1: శ్రీమతి అరుణా సాయిరామ్ కంక్లూడ్స్ హర్ రెండిషన్ విత్ అ జావళి ఇన్ రాగ్ మాంజి సామి రాడా ఎనే సెట్ టు ఆదితాళ్ త్రిశ్రగతి.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి అరుణ సాయిరామ్ గానం చేసిన పదాలు జావళీలు విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, ఘటంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ రెండిషన్ ఆఫ్ పద్మస్ అండ్ జావళీస్ బై శ్రీమతి అరుణ సాయిరామ్. షీ వాజ్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, ఆన్ మృదంగం బై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, అండ్ ఆన్ ఘటం బై శ్రీ నేమాని సోమయాజులు. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆకాశవాణి హైదరాబాద్ ఫర్ రాగం 24/7 డిటిహెచ్. Anytime Indian music.